0: సార్ నేను కదా
1: There'll
2: be two from the jail. Great for any mileage.
1: Go ahead.
2: 20071.
1: Clear.